మబదని గరి నిద చలి నిద దబగరి నిద చలి నిద దబగరి నిద చలి నిద దబగరి దని దబ సరి గమ పరి గమ పద గమ పదని గరి దని దరి దని దబ